0: 나누기 수고 거주바라 그럼이 막 하다니 빨라 못할라 인자네 본분이 아 아마 단다고 굴까래 본다 막 하다니 빨리
1: 아
0: 아래 다해 굴까래 뭐하리뜨나 또 운도 수아미 아또 마트라트 왔다 말아도 갈아도 마다만 빼는 물다티게
1: 아
0: ఉర్డాడిగేదా పెట్టుడు వారిని జైపునగులలో కొడు ఏర్లైది మస్తు జన ప్రయత్నం వస్తాడు
1: అన్న
0: వాద్య ఏ సర్దిపోతు తాడు వచ్చిన మగదన్న పోలే ఎంకిల్న గుర్కార్ పోయి హెమ్మే స్వామి వారిన తండోటి ఇప్పుడే ఉండద్ది భారీ హెమ్మ అయ్యా పక్క మస్తు జనం ఉండలేరు ఉత్తరాగ పోంటే కాశీత పౌండ్రాకే ఉండి మగదత్తి సోమదత్తి ఆత్మద్రత్తి శిశుపోలే శిశుపోలే శిశుపాల మక్కే ఉండే నమ్మ వచ్చి దిన ఉపన్యాసం శిశుపాల మక్కే గొప్పిద్యా బాగోదర్లో ఏమంటారు శిశుపాల పుట్టినాక ఏతు కై ఇతని నాలుగయ్యతి కన్ను మూచి నారాయణ దేవరికి ఏత కయ్యే నాలుగై పరమేశ్వర దేవరకు మూచి కన్ను నారాయణ దేవరికి మూచి కన్ను ఉత్తరం ఉందా పరమేశ్వర దేవరికి నాలుగై ఉందా చై చేసే పరమేశ్వర దేవర్ల నారాయణ దేవర్ల ఒట్టిగా సరి ఉత్పత్తి మంచిన చైత్యాసి అమ్మ ఆప్త సహాయకి ఆప్తే భారీ ఆప్తి వచ్చి ఎన్నలోంచి ఎల్లె స్వార్థం ఉండు స్వామి
1: ఎంచిన
0: ఈ మగతే ఉల్లెత్తి మగన ఆస్థానడు చైత్యాస కొంచెం భారీ ప్రముఖమైన వచ్చిన స్థానం ఉండు మగధన బలగై నమ్మ జాగే ఏ పాడికి ఎత్తులు భారీ ప్రయత్నం అవుతుంది
1: అన్న
0: ఉపాయడు దాదాపు పట్ట దానా నెల మంతది ఆట కొంచెం పోతే ఎత్తుడు వలత బయట యాన ఎడత బయట చైతేశ శిశుపాలి మాకు దాని ఆప్తీర్ణ సాలడు ఇంట్లో నడిచిన శేరుడు ఈ ఉద్దేశది ఉంది దాత మల్పుని ఈ యొక్క అమ్మే ఉండే ఇది మధ్యహాల మంత్రుడు కొన్ని వేళ అధికారములు నాకు ఇస్తుందన్నా అంట అధికారములక వాతాత్ర పోతు అవుల కుళ్ళు తొలిస్తుంది మంచి ఒరి ఎత్తు స్వామి ఎన్న మేరకు ఐదు జనవుల్లో నాలుగు ఆన జోకుల వంజి పొన్నుల ఈ నాలుగు ఆన జోకులు ఉంటాయి అందులో తరాడైన
1: మాత్రం
0: నమ్మ పండగ పూరా సై ఐటొంజి నమ్మ రామన ఆదర్శం అవుతానే రామన పాతేరును ఆయన మెగ్గలు ఏరాళ్ళ ఇతనేట మీరున ఉండా అన్న ఉదాయ కంచాదు చేన్న ఉండా అంచె అవ్వంజి రామన ఆదర్శ బాకీ దగ్గరకేనొచ్చి అంచాదు ఈ మెగ్గలు నాలుగు జన అత్తంతే ఒత్తి మెగ్గిలో ఉండాలి స్వామి ఏరుకుతుండా

0: I'm in love.
1: Encha flirt mantadillara.
2: Baby, iran puttiya ni encha badukodu.
3: Yet kasittandala mallechi anda family ichi banda anda ai nattu pardesi.
4: ఎన్న బుడిదేళ్ళు కమాల బొక్క విమ్మల ఒరసోడు బొక్క దిక్కిది
5: సాది
6: గడ సోల్ పడుతుంది
7: బాయ్ ఫ్రెండ్ తుల పొసాద్ ఒక యాన్ లాయలైతే బలిపరే ప్లాన్ మల్తుదా
8: ఈ బీగ పాడిన ఇల్లాడు ప్రేతం గ్రూప్ పడిదా
9: ದೈವ ದೇವರಿಗೆ ಪರಕೆ ಪರ್ಣ ಬಲ್ಲಿ ಪನ್ನಂಡ ಅವನ ಗೂಟ ಒಂದು ಕುಂಡಿರ ಬಲ್ಲಿ ನಿನ್ನ ಸಾವು ಕೊಡೆ
10: ಈ ಮಂತಿನ ಕರ್ಮದ ಫಲ ಈ ಜನ್ಮಡೆ ನಿನ್ನ ಎದುರುಡ್ಬ ತುಂತುಂಡು
11: ಆಯ್ನ ಇಡೀ ಫ್ಯಾಮಿಲಿ ದಕ್ಕಲೇ ಹೋಯ್ತು ಅಂದ್ಕಲ್ಲೇ

0: ఈ పరపేరు నాకు ఇలా ఉంటుంది అధికారం పండు అంట ఓయిన్ను పుట్టేళ్ళ తయారు లేదు అధికారం అని చెప్పుడు మంగే మంగే పత్త లెక్క అంతస్వామి ఎన్న అప్పయే భీష్మకి పండియాల పక్కడే నీకు ప్రాయకమైతే ఆయన కొంచెం అధికారాలు కొరడం పండుది ఎత్తునట్టు యోచన మల్పుచేరతే తూలమగా ఈ నానలా పులేవాడు నానలా సంపాదన మల్పడు వృత్తి పులేవాడు అనిపి అధికారం అయ్యాల తయారైతే ఏప సైపేరను వచ్చి వరాలతో
1: నేను
0: మొత్త కొంచెం పోడి స్వామి కెర్నంట ఎన్న అప్పేన ముందు కుంకుమ మార్చుదత్తి ఐక్యపడాత మాత్రం పుడుతుంది ఎలా ఏపన్ను వద్దు పాడుతు ఆయన పాదమల్పుని పన్నగ పర్పుడు కాల పన్నగ నమల వంజి తిన ఈ దక్కి ఏరియా రేపు ఐక్యపడాదు నమ్మవే ఉంది ఆప్తారు నటులు లేదు అవంజి 25-27 జనం ఉండేరు స్వామి ఆప్త సభ ఎన్ని మల్తుందన్నమా ఈ ఆప్త సభ ఎంత ఇత్త రుక్మను ఇందు నమ్మ కుండిన పురత్త సభ నమ్మ ఆప్త నగల మాత్ర కడిమె జన కడిమె ఆతిప్పు స్వామి ఏతే తూకం ఉండదు గొత్తున్నాయి బాల్య తూక తగిలి పూర బేత బేత దేశ తగిలి నమ్మవే మనోధర్మ తగిల పూర అగిలిన పూర వంచి సేర్సాది నీ సభ నడపాలనుండే కారణం ఉండి మాస్త సమాలోచనే అంటే కొన్ని విచారత్త స్వామి ఈ 25 అగ్రమంతి గుర్కారే ఏరుందుకేంట

0: ప్రతిజ్ఞ బాగా తెల్లని ఏమంటారు శిశుపాలే పుట్టినాక ఏతు కై ఎత్తుంది కేకు నాలుగు
1: అయ్యత్తి
0: ఇత్తే కథ పరిపేరా కన్ను ఏతి తిరిగి కన్ను మూచి నారాయణ దేవరికి ఏతు కయ్యే నాలుగై పరమేశ్వర దేవరికి మూచి కన్ను నారాయణ దేవరికి మూచి కన్ను కొత్తగా ఉందా పరమేశ్వర దేవరికి నాలుగై ఉందా పరమేశ్వర దేవర్ల నారాయణ దేవర్ల ఒట్టిగా సరి ఉత్పత్తి మంచి నచ్చి ఐతిహాసి అమ్మ ఆప్త సహాయకి ఆప్తే భార్య ఆప్తే వచ్చి ఎన్నాలో ఎల్లె స్వార్థం ఉండు స్వామి
1: ఎంచిన
0: ఈ మగతే ఉల్లెత్తి మగన ఆస్థానడు చైతేశకు కొంచెం భారీ ప్రముఖమైన స్థానం ఉండు మగధన బలగై నమ్మ జాగ ఏ పాడికి ఎత్తునందు భారీ ప్రయత్నం అవుతుంది పాత్రజీ పైక పోడతే ఎల్ ఉపాయం అల్పడు దాదాపు పట్ట దాన నెల మంతది ఆట కొంచెం పోతే ఎత్తుడు వలత బయట యాన ఎడత బయట చైతేశ శిశుపాలి మగధన ఆప్తీర్ణ సాలంటే ఇంట్లో నడిచిన శేరుడు ఈ ఉద్దేశ అది ఉంది దాత మల్పుని ఈ యాత్ర అమ్మేది ఉండస్తి ఇటీవల మధ్యహాల ఎంచిన మార్పించేది కొన్ని వేళ అధికారములు నాకు ఇస్తుందన్నా అధికారములకు వాతాత్ర పోతు అవుల కుళ్ళు తొలిస్తుంది మంచి ఆపది యాను ఒరి ఎత్తు స్వామి ఎన్న మేరకు ఐదు జన ఉల్లా నాలుగు ఆనజోకుల వంజి పన్నుల ఈ నాలుగు ఆనజోకులు ఉంటాయి అందులో తరాడారు మాత్రం నమ్మ పండగ పూరా సాయి ఐట్ వంజి నమ్మ రామన ఆదర్శ అవుదానే రామన పాతేరును ఆయన మెగ్గల్లి ఏరాళ్ళ ఇతనేట మీరున ఉండా అన్న ఉదాయ కంచాది చేన్న ఉండా అంచె అవ్వంజి రామన ఆదర్శ బాకీ దగ్గరకేనొచ్చి అంచాదు ఈ మెగ్గల్లు నాలుగు జన అత్తంతే ఒత్తి మెగ్గిలో ఉండాలి స్వామి ఏరుకుతున్నావా.